0: You're listening to Global. Coming up, the Telugu program.
1: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం. అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం. సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం. పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం. భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం 14వ సెప్టెంబర్ విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి

తెలుగు లహరి ముఖ్య ఉద్దేశము క్వీన్స్లాండ్లో నివసిస్తున్న తెలుగు వారందరి కొరకు రేడియో కార్యక్రమాలను తెలుగులో నిర్వహించడం, అంతేకాకుండా తెలుగు భాష పైన సాహిత్యం పైన మమకారం ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్వీన్స్లాండ్లో నివసిస్తున్న రెండవ తరం కూడా తెలుగు భాష వైపు నడవాలనే ఉద్దేశంతో వారి కొరకు బాలలహరిని అదేవిధంగా యువలహరిని కూడా నిర్వహిస్తోంది తెలుగు లహరి.

0: You're flying with Global. Live on your digital radio, online or on demand. We're now flying direct to the Telugu program.
1: ప్రతిరోజు ఎన్నో చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. ఉదాహరణకి, అందమైన ఆకాశం ఒక్కసారిగా చిటపట చినుకుల రూపంలో మనకు దర్శనమిచ్చినట్టయితే మనకు ఏమనిపిస్తుంది? ఏదో ఒక మంచి సాయంత్రము మీకు ఎవరి దగ్గర నుంచెల్లో ఒక అంటే ఒక ప్రియమైన వారి దగ్గర నుంచి ఒక లేఖ అందినట్టు అనిపించదు? అంటే మనం ఆ లేఖ చదువుకునేటప్పుడు ఏ విధమైన ఆనందాన్ని మనము అనుభవిస్తామో అదేవిధంగా ఈ చినుకుల రూపంలో మనం తడుస్తున్నట్టయితే అలాంటి అనుభూతిని మనం పొందవచ్చు. అయితే ఇలాంటి క్షణాలు ఎన్నో మనకు ప్రతిరోజు తటస్థిస్తుంటాయి. అదేవిధంగా లేలేత ఉషాకిరణాల పరామర్శ, అంటే ప్రతిరోజు తెల్లవారుతుందని, మరోసారి సూర్యోదయం అవుతుందని, నేటి ఉదయాన్ని మాత్రము వెనక్కి రప్పించలేం కదా. అదేవిధంగా ప్రతీ క్షణం మనము ఆనందంగా అనుభవించాల్సిందే. ఆనందంగా అనుభవించడము అంటే నవ్వడము, స్నేహితులతోటి మనకు ఆత్మీయులైన

0: juntar.
1: దేశ భాషలందు తెలుగు లెస్స ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాష దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం సెప్టెంబర్ 14న విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి.
3: You're listening to Global 4EB's digital station.

ఒక్కరోజులోనే ఎన్నో రకాల అనుభవాలను మనము రుచి చూస్తాం. నిర్లుప్తతతో నిర్లక్ష్యంతోనూ మనము ఆస్వాదించకుండా వదిలేసిన ఆ అనుభూతుల్ని మరోక్షణమే కరిగిపోతాయి, అరిగిపోతాయి. ప్రతిరోజు విలువైందే, ప్రతి నిమిషం అపురూపమైందే, ప్రతి అనుభవం అద్భుతమైందే. గతాన్ని నెమరవేసుకుంటూనూ భవిష్యత్తును ఊహించుకుంటూనూ ఆ ధ్యాసలో పడిపోయి వర్తమానాన్ని విస్మరించడం అంత మంచిది కాదు. జాపనీస్ వికాస సూత్రం ఇచిగో ఇచి సారాంశం ఇదే. ప్రతి భేటీ అమూల్యమే అని ఆ మాటకర్థం. అంటే మనకు కలిసిన వ్యక్తులలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అయితే ప్రతి వ్యక్తిలో మంచిని చూసి చెడును పక్కకు పెట్టినట్టయితే మనకు ప్రపంచం చాలా అద్భుతంగా కూడా కనబడుతుంది. అట్లని ఎక్కువ చెడు చేసే వాళ్ళతోటి మనము స్నేహంగా ఉండాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే మనము ఒక వనంలో నడిచినట్టయితే వనం లోపల ఎన్నో రకాల పువ్వులను కానీ ఎన్నో రకాల పక్షులను కానీ వాటి కిలకిల రావాలను కానీ అదేవిధంగా నదులను కానీ జలపాతాలను కానీ ఎన్నో రకాలుగా ప్రకృతి అందాలను మనము చూడవచ్చు. అదేవిధంగా సమాజం లోపల భిన్నమైన వ్యక్తులు భిన్నమైన మనస్తత్వాలతోటి కలిగి ఉంటారు. అయితే ఆ భిన్నమైన మనసులతోటి వాటి మధ్య సంతోషకరంగా జీవించడమే ఈ ఇచిగో ఇచి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వ్యక్తులతోటి కావచ్చు, ప్రకృతితోటి కావచ్చు, కానీ ప్రతి అనుభవాన్ని ప్రతి అనుభూతిని ఆనందంగా సంతోషంగా గడపాలనేది ఈ ఆనంద సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం.

0: ఒక్క క్షణం అంటే రెప్పపాటు సమయం. అయితే ఈ రెప్పపాటు సమయమే అతి గొప్ప అనుభూతిని మూటగట్టివ్వగల ఒక మహాశక్తి. అయితే మనందరిలో, అంటే ముఖ్యంగా చాలామంది, దురదృష్టవశాత్తు వర్తమానాన్ని పూర్తిగా విస్మరిస్తారు. ఎదురుగా ఒక మహావ్యక్తి ఉన్నా సరే అతడిని గుర్తించలేకపోతాం మనం. అప్పుడెప్పుడో ఏదో జరిగి ఒక తారసపడిన దుర్మార్గుడి గురించో, లేకపోతే ఒక చెడ్డవాని గురించో ఆలోచిస్తూ మన ముందున్న ఒక మంచి మనిషిని గుర్తించడం మనం మర్చిపోతాం. అయితే ప్రతి మనిషిలో కొన్ని ఉద్వేగాలు ఉంటాయి. ఈ ఉద్వేగాలే మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. ముఖ్యంగా కోపం, బాధ, భయం. కోపం ఆ సమయంలో మనసు ద్వారాలు మోసుకుపోతాయి. కళ్ళెదుట కనిపిస్తున్న మంచిని మనము చూడలేము, ఎందుకంటే మనము చాలా ఉద్వేగభరితమైన ఒక కోపంలో ఉండటం వలన మనము మంచిని కానీ ఆనందాన్ని కానీ ఆస్వాదించలేము. చాలా సందర్భాల్లో మన కోపతాపాలకు కారణాలు గతంతో ముడిపడి ఉంటాయి. ఎవరినైనా కోపగించుకోవడం అంటే నిప్పు కనికను నోట్లో వేసుకొని దాన్ని ఎదుటి వ్యక్తి మీదకి ఉమ్మివేయడమే. దీనివల్ల అవతలి వ్యక్తి కంటే మనకే ఎక్కువ నష్టం జరుగుతుందని గ్రహించలేకపోవడమే. ఇక బాధ విషయానికి వచ్చినట్టయితే, ఆత్మీయులు దూరమైనప్పుడు, ఇష్టమైన వస్తువుల్ని కోల్పోయినప్పుడు తీవ్రంగా బాధపడతాం. కానీ ఎంతకాలం ఇలా లేని దాని గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్నదాన్ని గమనంలోకి తీసుకుపోకపోవడమే అన్నింటికంటే పెద్ద విషాదం. మరి భయం గురించి ఆలోచించినట్టయితే, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు భయపడతాం. అది ఖచ్చితంగా భయపడాల్సిన క్షణమే. మనిషి మనుగడకు అదో అలారం వ్యవస్థ లాంటిది. కాకపోతే చాలా సందర్భాల్లో ఆ అలారం మోగకూడని సమయాల్లో మోగుతుంది. ఊహలకు, కల్పనలకు కూడా స్పందిస్తూ పోతే అసలు ఆనందానికి చోటెక్కడదండి. అందుకే కోపంను మనము తగ్గించుకోవాలి. అదేవిధంగా బాధను, భయాన్ని కూడా మనము తగ్గించుకున్నట్టయితే, ఈ మూడు ఉద్వేగాలను మనము తగ్గించుకున్నట్టయితే చాలా వరకు మనకు ఆనందకరమైన జీవితాన్ని మనము అనుభవించవచ్చని జాపనీస్ సిద్ధాంతం చెప్పకనే చెప్పుతున్నది.
1: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం. అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం. సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం. పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం. భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాష దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం సెప్టెంబర్ 14న విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి.
3: You're listening to Global 4EB's digital station.

0: flying with Global. Live on your digital radio, online or on demand. We're now flying direct to the Telugu program.
1: గతానికి దూరంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు పట్ల బెంగే లేనప్పుడు, నూటికి నూరు పాళ్ళు వర్తమానంలోనే జీవిస్తున్నప్పుడు కోపం అసలే ఉండదు, విషాదం పొత్తిగా కనిపించదు, దరిదాపుల్లోకి కూడా రాని రావు. మనసు నిండా ఆనందమే, కళ్ళ నిండా సంతృప్తి. ఆనందం ఒక అంటు వ్యాధి లాంటిది, ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేం. అలా పరోక్షంగా ఇతరులకు ఆనందరసాన్ని దారపోస్తూ ఉంటాం. ఆనందంగా ఉన్నట్టయితే, ఆనందంగా ఉన్నప్పుడే మనలోని అసలైన మనిషి బయటికి వస్తాడు. మనము ఉదారంగా వ్యవహరిస్తాం, ఎంతో ప్రేమిస్తాం, ఇట్టే క్షమిస్తాం, హాయిగా నవ్విస్తాం, వరాలు కురిపిస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం అలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన స్వరూపాన్ని టిబెట్లోని ఒక బౌద్ధారామంలో గుర్తించారట. ఆ సమయానికి అతని చేతిలో చిల్లి గవ్వా కూడా లేదు. అయితేనేం, పేదరికం మహానందానికి అడ్డు కాలేదు. నిత్యానందము సత్యానందము అనే ఉపనిషత్తులు వర్ణించేది మన మానసిక స్థితి. మనకు అకారణ దుఃఖనాలు తెలుసు, అకారణ ద్వేషాలు కూడా తెలుసు. చాలాసార్లు మన అనుభవంలోకి వచ్చే ఉంటాయి. అకారణ ఆనందమే బొత్తిగా మనకు కొత్త. మనకు మంచైనా జరగాలి, మన శత్రువుకు చెడైన జరగాలి. ఏ కారణం లేకపోతే మనము అసలు స్పందించనే స్పందించం. అయితే ఈ అసంతృప్త జీవితం నుండి సంతృప్త జీవితంలోకి మారాలంటే ఖచ్చితంగా కోపము, విషాదము, భయమును మనము మన దరిదాపుల్లోపలికి తీసుకురాకూడదు. అదేవిధంగా ప్రతి క్షణం మనము ఒక మంచి ఆలోచనలతోటి మనము జీవించినట్టయితే ఖచ్చితంగా మన జీవితం చాలా సంతృప్తికరంగా ముందుకు వెళ్తుందని ఈ జాపనీస్ ఆనంద సిద్ధాంతము చెప్తుంది.

0: తెలుగులారి కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కావాలనుకున్నట్టయితే మీరు కూడా ఈ రేడియో కార్యక్రమాన్ని చేయాలనుకున్నట్టయితే తెలుగులారి కార్యవర్గాన్ని మీరు సంప్రదించవచ్చు. వారిని సంప్రదించాల్సిన చిరునామా తెలుగు 98.1 FM@gmail.com అనే ఈమెయిల్కు మీరు మీ ప్రశ్నలను కానీ మీ సూచనలు కానీ పంపవచ్చు. అదేవిధంగా తెలుగులహరి కార్యక్రమాలని వాటి వివరాలని మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి ముఖ పుస్తకం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే మీ అందరికీ తెలిసిందే తెలుగులహరి ప్రతి వారం 3 కార్యక్రమాలని చేస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకి గ్లోబల్ డిజిటల్ రేడియోలో తెలుగులహరి కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అదేవిధంగా శనివారం సాయంత్రం 6 గంటలకి 98.1 FM రేడియో తరంగాల పైన తెలుగులహరి కార్యక్రమాన్ని వినవచ్చు. అదేవిధంగా ఆదివారం ఉదయం 8 గంటలకి తిరిగి గ్లోబల్ డిజిటల్ రేడియోలో మీరు తెలుగులహరి కార్యక్రమాన్ని 3వ భాగంగా వినవచ్చు.
1: దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ దేశాలందు భవ్య భారతంబు బహుగొప్ప. బహుళ సాంప్రదాయాల సమ్మేళనం ఆస్ట్రేలియా దేశం, అవధాన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి సమాన సాహిత్య అష్టావధానం, సమకాలీన అష్టపృచ్ఛకుల మేధో క్రీడా ప్రక్రియ విన్యాసం, పద్య కవితా డయోరామా కథల పోటీల పర్వం, భావితరాలకు భవ్యమైన భాషానుభవాన్ని కలగజేసే భాగ్యం ఈనాడు తేట తెలుగు భాషా మహోత్సవ వారధి బ్రిస్బేన్ నగరం. అందరూ కూడా ఈ నెల 14వ తారీఖు విన్నంలో జరుగుతున్నటువంటి తెలుగు భాషా మహోత్సవానికి తప్పకుండా హాజరై ఈ తెలుగు భాష దినోత్సవాన్ని అందరము ఎంతో మహోత్సవంగా జరుపుకుంటామని, దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.
2: బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం సెప్టెంబర్ 14న విన్నం కమ్యూనిటీ సెంటర్ హాల్ స్టేజ్ లో ఉదయం 9 గంటల నుండి.
3: You're listening to Global 4EB's digital station.

తెలుగు లహరి ముఖ్య ఉద్దేశము క్వీన్స్లాండ్లో నివసిస్తున్న తెలుగు వారందరి కొరకు రేడియో కార్యక్రమాలను తెలుగులో నిర్వహించడం. అంతేకాకుండా తెలుగు భాష పైన, సాహిత్యం పైన మమకారం ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్వీన్స్లాండ్లో నివసిస్తున్న రెండవ తరం కూడా తెలుగు భాష వైపు నడపాలనే ఉద్దేశంతో వారి కొరకు బాలలహరిని, అదేవిధంగా యువలహరిని కూడా నిర్వహిస్తోంది తెలుగు లహరి.